కవచం దేవతామాసం వజ్ర పరిజన సౌజ్యకం శనైశ్చర ప్రీతికరం సర్వ సౌభాగ్య రాజనం ఓం శ్రీ శనైశ్చర పాదు పాదం మే సూర్యనందనా మే రే ఛాయాత్మజ పాదు పాదు పర్ణౌయమాంజా నాసాయ స్వద పాదు ముఖం మే భాస్కర సదా శీలకంఠ మే కంఠం భుజౌ పాదు మహాభుజః స్కందౌ పాదు శనిశ్చైవ కరౌ పాదు శుభప్రదః వక్షః పాదు యమభ్రాతా కుక్షిం పార్వసినస్తథా నారీంద్రపతే పాదు

విహారమ పూజారి సూర్యలోచన భూరి మేరు ధీర మాది కారణం సుసేవ్య గోపాల బాలచార చోర బాల కృష్ణమాశ్రయే శేష భోగ సాయినం విశేష భూషణోజ్వలం భూషమాన కింకిణి విభీషణాది భూషణం సూషణా కృతాంబుధిం విభీషణాచితం పదం గోపాల బాల జాల చోర బాల కృష్ణమాశ్రయే

శ్రీ విచిత్ర వీర హనుమన్మారాపంద్రస్య శ్రీరామచంద్రో భగవాన్ ఋషి అనుష్టుప ఛందః శ్రీ విచిత్ర వీర హనుమాన్ దైవత మమావీష్ట సిద్ధ్యార్థి నారా మంత్ర జపే వినియోగాః అథ కరణ్యాసః ఓం రాం నముష్టాభ్యాం నమః ఓం రీం కర్దనీభ్యాం నమః ఓం రూం మధ్యమాభ్యాం నమః ఓం రీం అనామికాభ్యాం నమః ఓం రాం కనిష్ఠికాభ్యాం నమః.

శత్రూన్ వశమానయతి నాన్యథా ఇతి ఇది శ్రీ విచిత్ర వీర హనుమన్ మహారాజ్.

సమానం సర్వ సంపత్ ప్రదాయకం దారిద్ర్య నాశనం పుంసామాపదామపహారకం.

శ్రీ విచిత్ర వీర హనుమన్మారాపంద్రస్య శ్రీ రామచంద్రో భగవాన్ ఋషి అనుష్టుప ఛందః శ్రీ విచిత్ర వీర హనుమాన్ దైవత మమాభీష్ట సిద్ధ్యర్థి నారా మంత్ర జపే వినియోగా అత కరణ్యాసః ఓం రాం నముష్టాభ్యాం నమః ఓం రీం కర్జనీభ్యాం నమః ఓం రూం మధ్యమాభ్యాం నమః ఓం రీం అనామికాభ్యాం నమః ఓం రౌం కనిష్టికాభ్యాం నమః ఓం రహ కరకరకరపిష్టాభ్యాం నమః తద అంగన్యాసః ఓం రాం హృదయాయ నమః ఓం రీం శిరసే స్వాహ ఓం రూం శిఖాయై వషట ఓం రైం కవచాయ హుం

శత్రూన్ మమ శత్రూన్ భస్మి కురు కురు స్వాహ ఓం రాం రీం రోం రైం రోం రాహ శ్రీ విచిత్ర వీర హనుమతే మమ సర్వ

ఆత్మశమనం సర్వసంపత్ప్రదాయకం దారిద్ర్య నాశనం పుంసామాపదాముపహారకం అష్టస్వ